గోగుందాజా అంతరంలో కీటాలను రిప్బాయా ఏలో ఆలానా తిరి మణితాయా నవిహోలోకి కింద రే బా.